పూర్వం గత రాత్రౌ ధర్మశాలా నగరస్య హిమాచల ప్రదేశ క్రికెట్ సంఘ క్రీడాంగణే ముంబై ఇండియన్స్ దళేన పంజాబ్ కింగ్స్ దళం షట్ స్తోభై పరాజితం ఇతి వార్తాః।